పార్థకండోలె కురునెలత హరిరూప ధర్మతెలంగన గురు నింగ పొలడు కొడవామె. ఇక నింగ కాపిరా ఒరు కవన కొడవళొమ్మ నోటి ఒళదీతు ఓదువవు బిద్దండా నాణి దేవయ్య. కుప్పెచేల పీచెకత్తి మండె తుణిర బంబంగా నెరి బయ్యకు వస్త్ర మండెకు పత్తాకలు పొంగ. కోలాట్టు బొళకాట్టు ఉమ్మతాటు రజనాంగ గత్తులుళ్ళోరు సొత్తు నోడున జమ్మవో ఇది కొడవంగ. ఏళు మునియలు తపవు కెజ్జోరు జ్ఞానదేవిర తామనే విజ్ఞాన విల్లత యుగతులు అవు కొండాడి నిందదు కొడగునే. కొంబు పన్నెరండాలు అడంగున ముప్పత్తంజి నాడదు ఆచార పండిత కొడవలుండు కోళినోడున కొడగిదు. గురువాయి నెలపడందు కారోణ గుడిరొళులు ఆరోడగోడెరా బొళకు నెల్లక్కిలు ఐమరత కురికంబ ఐన్మనెర ముంబులు మొట్టూరి బోడునక గురికాటు తండులు. బ్రహ్మండల మీదలదు వీణెరవ వరతంద క్రోడనెల కండోరు చిన్నప్ప నింగ లిపి తేడి లయకొయత భగవంత పాటులు వజ్రమనె కొడవామె కండతలనంగ. పట్టోల బళమెన అంబికెర మడలిట్టు ఎవ్వ మక్కడాచార ఆళకండోరు జనక జానపద సారకదు జ్ఞానకూటున సారథియే నెల్లకిలి తొప్పల్లా ప్రతి కొడవడొక్క. ఓరు కొడవామెర జోమాలె కొయపక నంగడెల్లాడ బాళుకోరు కురికంబ ఐతుళ్ళంత హరదాస అప్పచకవికోరు నమన కాటలేంగి అదులు పరిపూర్ణ తిప్పకిలేందు నాడభిప్రాయ. ఇక కేకన పండు మహాకవి హరదాస మహాసభన తోటి పాడన పాటు నంగడ కూటతర సదస్య శ్రీమతి మాచపండ తులసి కుశాలప్ప తామనే పాసుర అయిడ ఇంపాన కొరత్తు.